0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగాహెర్ట్స్ మీద ఆర్ఎం3

0: 94.6, 98.2 megahertz. Me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu, Toli Ragalu.
3: ఆర్ఎం ఫ్రీ పైన సరిగ్గా ఉదయపు వేళ 8 గంటలైంది. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం ఆర్ఎం ఫ్రీ పైన, విశేషంగా మీ తొలి రాగాలు యొక్క కార్యక్రమం. అయితే శ్రోతలరా, ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా దేవుడి కృప వల్ల ఇంకొకసారి నేను మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని రంజింప చేయడానికి. 94.6, 95.2 మెగాహెర్ట్జ్ పైన అయితే ఈ రాబోయే గంట కోసం నేనుంటాను మీ తోడుగా. స్టే కనెక్టెడ్. ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొడలు పెట్టామా నీటి కార్యక్రమం.

అవునండి, సంగీత రసికులారా, మీరు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారైతే గుర్తించుకోండి, మీరు సరైన ఛానల్ ఎన్నుకున్నారు. RM3 ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. అయితే ఇంకొకసారి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం మన రేడియో మనోరంజన్ పైన తొలి రగాలు యొక్క కార్యక్రమం.

హే సంగీత రసికులారా, ఎవరెవరు మనము జాయిన్ చేయలేదు ఇంకా కమ్ జాయిన్ అస్ అతి త్వరలో. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.6, 98.2 MHz పైన. గుడ్ మార్నింగ్, శుభోదయం, మారిషస్.

అవునండి సంగీత రసికులారా, ఉదయపు వేళ నేను అనుకుంటున్నాను విశేషంగా సోమవారం నాడు కొంచెం కష్టంగా ఉండవచ్చు మీ పనికి వెళ్ళడానికి బడికి వెళ్ళడానికి, కానీ వాట్ టు డూ, దిస్ ఇస్ ఆల్ అబౌట్ లైఫ్. మేముంటాము మీతోడుగా మిమ్మల్ని రంజింపచేయడానికి, బ్రింగింగ్ యూ ద లేటెస్ట్ మన టాలీవుడ్ లోకం నుంచి మధుర మధురటి స్వరాలు మనసు పలికే రాగాలు.

హే బ్యూటిఫుల్ శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం. ఇవాళ మీరింట్లో ఉన్నారు అయితే, మీరు మీ అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారైతే, ఒక మంచి వేడి వేడి టీని ఆనందిస్తున్నారైతే, షురుచి మన సెమస్టర్ ఎంబీసీసీ బండి తరఫున

ఈ సంగీత రసికులారా గుర్తించుకోండి, ప్రతిరోజు మేము కూడి ఉన్నాం ఇక్కడ ఉదయపు వేళ 8 గంటల నుంచి 9 దాకా మిమ్మల్ని రంజింపచేయడానికి మీకోసం తీసుకువస్తున్నాము ద లేటెస్ట్ మ్యూజిక్ ఆల్ ద వే మన టాలీవుడ్ లోకం నుంచి, మన పెరసిల్వర్ స్క్రీన్ నుంచి.

అవునండి సంగీత రసికులారా, ఈ సమయంలో మీరు డ్రైవ్ చేస్తున్నారైతే స్టే సేఫ్ ఆన్ ద రోడ్, జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఒక్క నిమిషం జాగ్రత్త ఉండకపోతే ప్రమాదాలు ఉండవచ్చు. దట్ ఈస్ వై ఎవ్రీ వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్ అవుట్ దేర్.

అవునండి సంగీత రసికులారాయ ఎనిమిది నర ఇంటి మన రేడియో మనోరంజన్ పైన అయితే ఈ సమయంలో మీరు మమ్మల్ని వింటున్నారని ఆశిస్తున్నాం. ఇంకా మన ప్లేలిస్ట్ని బాగానే మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నా. కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా.

హే సంగీత రసికులారాయి వాళ్ళ, మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈ రాబోయే పాట అనేక అనేక ఆశీర్వాదాలతో పాటు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

సంగీత రసికులారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. వింటూ ఉండండి మేక్ ద మోస్ట్ ఆఫ్ విత్ ప్రస్తుతం. బీట్స్ కొంచెం చేంజ్ చేయడానికి సమయం సూచిస్తున్నది.

హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమం యొక్క శుభాంతం దాకా చేరి ఉంటున్నాం. అయితే రైట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఆల్ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎవరెవరు తమ పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు?

అవునండి, సంగీత రసికులారా, ఇంతటితో మీ కృతజ్ఞతలు సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభదినం, హ్యావ్ ఎ నైస్ డే అవుదా. ఇంకొకసారి మళ్ళీ కలుసుకుంటాం రేపు స్వరాల వేదిక అనే కార్యక్రమంలో.